శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివీరిధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం శ్రీమత్ చందన చర్చితోజ్వల వపు శుక్లాంబరా మల్లికా మాలాలంకృత కుండల ప్రవిలసన్ ముక్తావళి శోభిత సర్వజ్ఞాన నిధాన పుస్తక ధర రుద్రాక్ష మాలాకర వాగ్దేవి వదనాంబుజే వసతు మే త్రైలోక్య మాతా చిరం యం బ్రహ్మా వర్ణే నరుద్రమర్త శృణ్వంతి దివ్యస్తవైర్ వేదై సాంగ పదక్రమోపనిషదై గాయ

శ్యావర రామచంద్ర భగవానికో, శ్రీకృష్ణచంద్ర భగవానికో, సాంబ సదాశివ భగవానికో, శ్రీ ఉమామహేశ్వర భగవానికో, శ్రీవాగీశ్వర